ఎప్పుడు తీసుకోవచ్చు. మీకు కొంచెం ఈజీ ఉన్నారు అమ్మకంలో మీకు వెళ్ళాల్సిన సారీఎం భక్తులకి ఆరాధని దేవాయుధం తన భక్తులు దగ్గర బంధించి తన భక్తులు సంస్థ కమంటే